గణపతి గణేష్ భగవానికి, ఉమాపతి మహాదేవ్కి, బృందావన్ విహారీ లాల్కి, ప్రేమ్ సబలో శ్రీ సత్య సనాతన్ ధర్మకి, సారికి దంగోత్సవ కల్పంచ్ కి జయ జయ.